0: రంగా రేడియస్ మీరు ఎవరెస్ట్
1: మహాచార్ మహాపహార్
0: Xiaomi వ Redmi కో ఫోన్ కింద ఉపహార్ నే ఉపహార్ యుద్ధ ఇతిహార్ మా Xiaomi వ Redmi కో లేటెస్ట్ ఫోన్ కిని MI స్పేస్ IMEI నంబర్ టైప్ గరి వాట్సాప్ మార్ఫత్ పఠాను హోస్ ర హరేక్ దిన్ 8 జనాలై Redmi Buds 6 Play హరేక్ హప్తా 10 జనాలై Redmi Watch 6 Active అని బంపర్ మా 4 జనా విజేతలై థాయిలాండ్ హాలిడే యు యోజనా మంగ్సిర్ 9 గతే సమ్మ మాత్ర ఆజై నజికై కో Xiaomi డీలర్ మా సంపర్క గర్ను హోస్
2: Xiaomi కింద ఉపహార్ ఎవ్రీడే
3: दाङ बासीको लागि खुसीको खबर
4: घोराही इलेक्ट्रोनिक्स द्वारा सञ्चालन गरिएको बिग डिजिटल अब घोराहीमा भव्य शुरू हुँदैछ
5: यसुदा सामसुङ पानासोनिक अकारिटेक सानसुई हवाकिन प्रेस्टिज सेम्पोनी बोनारे बजाज जस्ता विश्वसनीय ब्रान्डका होम किचन एप्लायन्सहरू अब एकै ठाउँमा
4: दसैँ तिहार विशेष अफर
5: इएमआई र एक्सचेन्ज सुविधा
4: सीमित अवधिको लागि चाँदीको सिक्का र एयर फ्रायर जित्ने मौका
5: 56 जनालाई विकली विनर प्राइज
4: 7 जनालाई बम्पर प्राइजमा यसुदा रेफ्रिजरेटर
5: ग्रान्ड बम्पर प्राइजमा यसुदा फ्रन्ट लोड वाशिङ मेसिन जित्ने मौका
6: अब हाम्रै घोराई सहरमा बिग डिजिटलको नयाँ शाखा विस्तार बिग डिजिटल तपाईँको लागि
3: सम्पर्क स्थान लखन पार्क घोराही 14 दाङ
6: सम्पर्क नम्बर 082-563-0001 र मोबाइल नम्बर 97155-63-001
7: मध्य पश्चिम टाइम चेक यति बेला बिहानको 11 बजेको छ।

0: రంగం రెడ్డి మీరు ఎవరెస్ట్
1: లహదుర్ గదప్ ఆఫర్ ఆయో కొసేని బేకరీ రా బిఎన్ ఫుడ్ ట్రక్ కో ఫేస్బుక్ పేజ్ ఫాలో లైక్ షేర్ గర్ను 50 కార్టూన్ పురస్కార్ జిత్నుస్ లవ్ గోజీవాడ మొబైల్ ఢికి హాల్నుస్ త అని కొసేని బేకరీ రా బిఎన్ ఫుడ్ కో పేజ్ ఫాలో గర్నుస్ పురస్కార్ జిత్నుస్ భయంకర మజా
2: సంచాలక్ నరేష్ కుమార్ శ్రేష్ఠ.